లహకి మృదంగ కనక నగిన మాన గయీ రాధా మాన గయీ రాధా మాన గయీ రాధా రాధయ్య రాధయ్య రాధయ్య

0: సగమధని
1: సగమగత
0: నిజగమధని
1: నిజమగతని
0: ధని సగమత
1: గమగతని
0: మదని సగమ గదని ధని గదని ధని గదని ధని కాళీ ఘోడి.